అది మహ్షర ఫనువాహిదు ఎవరెన్నం అంగవానితే తియబా మీహున్ తిమన్ రస్గలాంగ హజ్రత తియ అయి ఇక హరింగ గుతుగే ఫురతమ ఫహరు తిమన్ రస్గలాంగ తియబా మీహున్ హిద్దే ఫదైన్ అది తియబా మీహున్న తిమన్ రస్గలాంగ దివ్వి థకితి తియబా మీహుంగే ఫహత దూ కొఫే తియబా మీహున్న ఎకు తియబా మీహుంగే షఫా ఇత్తిరిం వనికొషన్ నుఫెనే ఇతకిచ్చకి తియబా మీహుంగే తెరేగా షరీకుం కమ తియబా మీహుం హీ కొగ్గెం ఉలును తకిచ్చి తియబా మీహున్న ఇతకిచ్చా దెమెదుగావా గుళున్ తక్కెండి వకి వకి విజ్జకం కషవరే అది షఫా ఇత్తిరివాని కమ తియబా మీహుం హీ కొం ఉలును తకితి తియబా మీహుంగే కిబెం గెల్లిచ్చే.

మలాయికతుం బావాలి వినమవిస్ అది మర్వెఫావా మీహుం ఎవరెన్నా వాహక దెక్కి నమవిస్ అది ఎవరెంగ్ ఎదును హురిహా ఇచ్చింగ్ ఎవరెంగ్ కురిమచ్చ జమా కొద్ది వినమవిస్ అల్లాహ్ ఇరాద కురవ్వియా మెనువి ఎవరెంగ్ ఈమాం వాని భయకు కమ్గైన్ వైతే ఎహెనెక్కమకు ఏగ గిన మీహుం ఎకమెన్ నుదనితే.

తక్వా వెరివాషే అది ముస్లిము కముగా వా హాలుగా మెనుయి త్యబా మీహుం మరున్ వాషే లోబుయతి ముస్లిం అఖున్నే మాయిన్ అల్లాహ ఇకలాంగ్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హురుమత్తిరి కురవ్వాఫావా మాయ్ వెగంవా మక్కాయా మదీనాగ హురుమై కండా హూసీన్ దెముందా అనియా వెరి లా ఇన్సాని ఉదువాని హమలాతక ఇన్జార్ తంగ్ హరుకషి ఇబారాతుం కువ్వెరి కురం ఏ దరశకి కియామత హమయ మాయిన్ అల్లాహు హురుమత్తిరి కురవ్వాఫావా ముఖద్దసు దెరాజ్ ఎయిన్ తనకం హమలాయ్ దినుమకి ముస్లిముంగ హితం హితామైన్ కుది కుదివా వరుగే కమేక్ లొబుయతి ముస్లిం మహున్నే మాయ్ నబీయ సల్లల్లాహు అలైహి వసల్లమయ సలవాత సలాం లెవ్వుం ఎది దువా కురేక్ ఎయి ఎమ్మిహా ముమినున్న అల్లాహు సుబ్హానహు వతాలా అమర్ కురవ్వాఫావా కమే ఇకలాగ వహీ కురవ్వాఫావే ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما ماني همكشورن الله اكلاغ ملائكه نبياغ مت الصلاه اللبته اي ايمان بجميستكنه تيباميهم اكليغ فانوغ مت الصلاه اللبغدي دعاء قراش ادي اكليغ فانوغ مت سلام لبغدي تيباميهم غينغين دعاء قراش اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد وارض اللهم عن الخلفاء الراشدين المهديين أبي بكر وعمر وعثمان وعلي وعن سائر الصحابة والتابعين أجمعين وعنا معهم برحمتك يا ارحم الراحمين امين قدوا ابو كربي علمنگ وري رسكلاك ما النبي محمد صلى الله عليه وسلم يا صلوات السلام اي بركه لوان ديك اما النبي اج ال اصحابنا هي غتغا ابيكلنا تباويها بيكو ني صلوات السلام اي بركاتغا شامل قربان ديك قدوا ابو كربي علمنگ وري رسكلاك ముదలకి అళమెన్నట్టకావా రహ్మతి కంగా లవ్వాందే అళమెంగ రిజుగుగా బరకాయ్ లవ్వాందే హలాలు గొతుగా ముదా హోదుమా హేద కురుముగె తౌఫీగు అళమెన్న దివ్వాందే అద్దవా బొడుకురవి అళమెంగిర్ విరస్కలాకు మాయ్ వెగంవా మక్కాయా మదీనాయా ఇతంతా గాహులు వెరిన్నం అనియా వెరి హూసిన్ దెముందా ఉదువాని హమలాతకున్ రక్కాతిరి కురవ్వా హిమాయ కురవ్వాందే ఉదువాని గొతుం ఎతంతనం అరాగన్నం మసక్కి కుర కొమ్మె భయకుం వలి కురవ్వా నికమతి కురవ్వాందే హద్దవా బొడుకురవి అళమెంగి విరస్కలాకు అళమెంగి ఉఖువ్వెత్తరి ముస్లిం అరబి ఉమ్మై అదావా ఎత్తరింగ అనియా వెరి వకితకుం హిమాయ్ కురవ్వా ఏవరన్నం అమన్ అమాంకమా రక్కా తరికం మింవర్ కురవ్వాందే హద్దవా బొడుకురి వ్యాళమెంగి వెరి రస్కలాకు దునియేగి కంకొడతకుగా అనియా లిబిందా ముస్లిం అఖున్నా అఖ్తున్న నస్రు దివ్వాందే ఎమ్మిహా రోగాతక బలి మడుకన్ రాజ్యం ఫిల్లవాందే బలి మీహున్న షిఫా దివ్వా దుళహే సిహత ఆఫియతుగా నియమెంగ్ అళమెన్న మింవర్ కురవ్వాందే అద్దవా బొడుకురవి అళమెంగే వెరి రస్కలాకు అళమెంగి రాజ్య త్యాగి కురవ్వా మస్వెరికమా ఎంవెరికమా దండు వెరికంగా బరకా ఇల్లవ్వా ఫుదున్ తరికం ఇతురు కురవ్వాందే రాజ్యేగ ఇక్సాది సినాయిత వరుగద కురవ్వా త్యాగి కమా ఫాగతి కం మింబర్ కురవ్వాందే హద్దవా బొడుకురవి అళమెంగి వెరి రస్కలాకు ఇస్లామీ ఉమ్మతుగే మెదుగా సుల్హ వెరికమా అమాన్ కన్ లవ్వాందే ఇస్లాం దీన్ హిమాయకు దునియేగ సియాసతు ఇస్లాహుగె మగుం హింగెవుమా ఇబరస్కలాగె మెదువరి కురవ్వాఫావా వెరీన్న హిదాయత నస్రా తౌఫీగు దివ్వాందే అళమింగ తెరై మరువె గుస్వావా మీహున్న దిరితిబీంగ ఫాఫ ఫుస్సవా రహ్మిల్లవ్వాందే

0: గడిన రేగండు హెగ్గడి సాలిస్ ఫస్ట్ మినిట్ మీ దివిహిరాజ్ చీకాడు మీ గడికి మీ దండవాలని అమిల్ల ఫరాయితవుగా దెండెవు అడుగండు మెంగే మమ్మ మాఫన్ను సిల్వర్ స్టార్ దే హనీయా ముహమ్మద్ వణి దెహా సబ్బి సెప్టెంబర్ దిహే గణి ఆఫే వీమా మమ్మగే మచ్చంగి విస్తరం ఎన్నోత వసీయత వాణమా ఎమ్మస్తోకి తెరేగా అడుగండు మెండు ఆ గుళువ్వా ఇకండి మేము ఎదమే ఆయదాగ ఫరాతుం ఆదమ్ యాఫ్యు ఫోన్ హతెంగ్ హతెంగ్ హై తినెంగ్ హై తినెంగ్ హై ఇబ్రాహిం అబ్దుల్ అజీజ్ ఫోన్ హతెంగ్ హతెంగ్ అషే తినెంగ్ హతే తినెంగ్ హతే అడగండి మెంగ లొబ్బతి బప్ప దఫ్తర్ నంబర్ రాసీను హై ఫహెద్దే కాఫ్ మాలే అహ్మద్ ఫికురీవణి దెహా సబ్బి సెప్టెంబర్ తేరాక నియాఫే వీమా బప్పగే మచ్చంగ్ ఎవ్విస్ తరం ఎన్నోత వసీయతి వాణమా దెహా సబ్బిస్ అక్టోబర్ సోళాగి కురిం అడగొండ మెన్నా గుళువ్వా ఎక్కడి మేము ఎదమే ఆయలాగి ఫరాతు ముహమ్మద్ ఫికురీ ఫోన్ హతెంగ్ హతెంగ్ అషే తినెద్దేంగ్ ఎకే ఫహే నూహు ఫికురీ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతే దేంగ్ హతరే నోయెంగ్ ఎకే అబ్దుల్లో ఫికురీ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతరే హతరెంగ్ హతరే హతెంగ్ హతే అడగండి మెంగే మమ్మ తా తిమరఫుషి ఇరువాగే సిత్తివణి దెహా సబ్బి సెప్టెంబర్ అషెగ్గణి ఆఫే వీమా మమ్మగి మచ్చంగ్ ఇవ్వస్ దరణ్యన్నోత వసీయతి వాణమా ఎమ్మస్తోగ తెరేగ అడగొండ గుళువ్వా ఇక్కడి నిమ్మెదమే ఆయలాగ ఫరాతుంగ్ అహ్మద్ అబ్దుల్లో ఫోన్ నుయెంగ్ నుయెంగ్ అషే సుమెంగ్ ఎకెంగ్ ఎకెంగ్ హతే అడగండి మెంగ లొబ్బతి బేబే సీను మీదు హవానా అహ్మద్ ఫలాహువణి దెహా సబ్బి సెప్టెంబర్ దిహే గణి ఆఫే వీమా బేబికి మచ్చంగ్ ఇవ్వస్ దరణ్యన్నోత వసీయతి వాణమా ఎమ్మస్తోగ తెరేగ అడగొండ మెండ్ నా గుళువ్వా ఇక్కడి నిమ్మెవు ఎదమే ఆయలాగ ఫరాతుంగ్ అలీ హుసాం ఫోన్ నుయ్ ఫహె తినెంగ్ హై ఫహెంగ్ హతరె నుయ్ ఇబ్రాహిం ముసిద్ ఫోన్ నుయ్ నుయ్ దే తినె తినెంగ్ హైంగ్ హై ముహమ్మద్ షాఫీ ఫోన్ నుయ్ నుయ్ హతే నుయ్ దే హతే తినె అడగొండ మెంగ లొబ్బతి మమ్మ కాఫ్ మాలే విలిగిలి గోరన్ ఆమెనత్ అలీవణి దెహా సబ్బి సెప్టెంబర్ దిహే గణి ఆఫే వీమా మమ్మగి మచ్చంగ్ ఇవ్విస్ తరణ్యన్నోత వసీయతే వాణమా ఎమ్మస్తోగ తెరేగ అడగొండ మెండు నా గుళువ్వా ఇక్కడ నిమ్మెము ఎదమే ఆయలాగ ఫరాతుం ముహమ్మద్ నిజాం ఫోన్ హతే ఫహె సుమె సుమెంగ్ హతరే సుమె ఫహె అహ్మద్ తోహా ఫోన్ నుయెంగ్ హతే సుమె హతెంగ్ హతే హతే ఫహె అడగొండ మెంగ మమ్మ హాదాల్ నేవాదు డేజీ మాగే మరియం ఆదమ్ మణి దెహా సబ్బి సెప్టెంబర్ తేరాక నియాఫై వీమా మమ్మగి మచ్చంగ్ ఇవ్వస్ తరణ్యన్ను అత వసీయత వాణమా ఎమ్మస్తోగ తెరేగా అడగొండ మెండు నా గుళువ్వా ఇక్కడి నిమ్మెవు ఎదమే ఆయలాగ ఫరాతుం నాహిదా ఆదమ్ ఫోన్ హతే ఫహెంగ్ అషే తినే సుమెంగ్ అషే తినే రహిమత నిషా ఆదమ్ ఫోన్ హతెంగ్ హై నుయ్ హతరింగకే దే తినే సమీరా ఆదమ్ ఫోన్ హతే తినే దే హై సుమెంగ్ హైంగ్ అషే ఆయిషత్ రషీదా ఆదమ్ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతరే నుయెంగ్ హై హై ఫహే దెమ్మె మీ దండవాలి అమిల్ల ఫరాయి తోగి దెండే ఉంత గడి మిహారు హై గడి సాలిస్ అమ్మినిట్ అషారసి కుంతు మీ దివిరాజ్యే గాడు దివిరాజ్యే గాడు దెంగెమ్మెవా గిణిస్తేణి రేగడు అషజ్జహాయిరు దునియక కళి మీ ప్రోగ్రామ్.
1: మునిఫోయి ఫిలువా దినుముగా
2: తెదువెరి కమ్మాయకు
1: ఎకువెరి కమాయకు
2: ఏరువెస్ మిహారువెస్ రయ్యతున్నాయకు రయ్యతున్నా ఎమ్మె గాతుగా దివేరాజ్యకి అడు
1: ఎంహా సతర్స్తేక సాలిస్ నుయ్ కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ్ మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.
3: ಫತೆಕಿ ಇಂಜಿನ ಕಾಣಲ ದತರು ಕೊತ್ತೆ ಹಲುವಿ ಉಳಂದೆ
4: ಫತೆ ಹುಳುವಾಲು ಮೇಕು ಎ ಹುಳುವಾಲುವಿನಿ ಇಲ್ಮಿ ಖಜಾನಾಯಗೆ ತನವಸ ದೊರೆ ಕೊಮ್ಮೆ ಫತಕಿ ಆ ದುನಿಯಕ ಹುಳುವಾಲುವೆ ದೊರಾಟ್ಟೆ ಆ ವಿಸ್ಮಕಂಗಳೆ ಬಿಂಗಲೆ
5: ಹಾಸ್ಕ ಮುಂದುರುವೆ ಸಿಕುಣಿಯಂ ಆರಾಮು ಲಿಬಿ ದಿನ ಮಾಯಕು ಇಹುತಿಬಿಯಂಗೆ ತಜಿಬಾತಕು ಫಿಲಾವಳು ಲಿಬಿ ದಿರಿಯುಳು ಮಂ ಅದಿಕೊದ್ದೇನೆ ಫದ ಫುಂಗ್ ಹರುಗಂಡುತ ಅಳುಗುಣ ಮಿಂಗೆ ತಿರೇಗೆ ಭೂರಿ
6: ಡಾಕ್ಟರ್ ಶಾಫಿಯಾಗೆ ಫುಂಗ್ ಹರುಗಂಡು
7: ಅಳುಗಣ್ಗೆ ಫೈನ್ ಹರುಗಂಡು ಫೊತಕ ಆಯಕು ಕೊಮ್ಮೆ ಹಫ್ತಾಯಕು ಅಳುಗಂಡು ಬದ್ಧ ಕುರಾಣ
6: ಡಾಕ್ಟರ್ ಶಾಫಿಯಾಗೆ ಫೈನ್ ಹರುಗಂಡು
8: ಬ್ರಸದ್ದೋಗಿ ಹೆಂದುಣು ದಿಹಗಡ್ತಿರಿ ಹ್ಞೂ ರಿಪೀಟ್ ಹುಕುರ್ದೋಗಿ ರೇಗಂಡು ಅಗ್ಗಡ್ತಿರಿ ಹ್ಞೂ ದೇವನ ರಿಪೀಟ್ ಹೊನಿರ್ದೋಗಿ ರೇಗಂಡು ದಿಹೆಚ್ಚಾರು
4: ಹೆಂಗ ಸತರ್ಸ್ದೇಕ್ ಸಾಳಿಸ್ ನೀವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅತಿ ಅಡ್ಡಿ ಹೆನ್ವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
5: ಹಾಮೇ ಕಣಿ ದಿವೆಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು.
9: When the school day ends and the afternoon sun warms the sky, a whole new adventure begins.
10: Can a little ant really save a dove?
11: And what happens when you tell the truth, even when it's difficult?
12: Yes, my dear. Even the smallest heart can find the biggest courage. Welcome to Little Lights.
13: Where big lessons meet heartwarming adventures.
14: Get ready for unforgettable moral stories that spark imagination, inspire young minds, and guide little feet on the right path.
13: Tune in Fridays at 4:15 p.m. with repeat broadcasts every Tuesday at 4:15 p.m. and Wednesday at 5 p.m.
14: Just wait for the magic to begin right here on Divihi Rajyake Adu.
13: Little lights, little lights, little lights.
14: 1449 kilohertz medium wave and 89 megahertz FM band.
0: Only on Divihi Rajyake Adu.
13: Little lights, little lights, little lights.
5: Divihi keva kodinna kiyavu munihiye. Radio Mudarris Islam.
15: Me ma mihar ti kudinga masak ni bichito.
16: Laba.
15: Eh ma furatama yaniya kialdi ban yaniya faha gavi ekkame.
17: Mista kon kofawa horiha amalag hisabu ballawana tu ekka.
5: Divehi Islam keumga ituru hiye.
18: Radio Mudarris Sanavi Divehi.
15: Deki waha kaya begotun halatuke.
19: ವಾಹಕ ಹಾಲತ್ ಮೇರ ಕೊಡ ನುಬಾಕ ಮಾಣ ಕುರವಣಿಯ ಮಾಣ ಕುರವಣಿ ವಾಹಕ ಎಕ್ಕೊಂ ನುಬಾಕ ಒಂದಾಣ
5: ರೇಡಿಯೋ ಮುದರ್ರಿಸ್ ವಿಹಾರು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಕೊಮ್ಮೆ ವಗುತಕುಸ್ ಅಡು ಹಾಲಿವೇರಿ ದಿವಿರಾಜ ಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅವಹ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲಬ.
20: ಕೊಮ್ಮೆ ಮೀಹಕೀವೆಸ್ ಎಹಿ ತೆರಿಕಂ ಬೇಣುಂ ವಾಣಿ ಮೀಹೆ ಹಾಸಕೊ ನುಕುಳೆದುನ್ ತೆರಿಕಂ ಹುಣ್ಣ ಮೀಹುಣ್ಣ ಕುರಿಮತಿವ ಗೊಂಜೆಹುಂತಕ ಎಮಿಹುಂಗೆ ಹಕ್ಕುತಕ ಮುಜುತಮೌಗ ಎ ಫರಾತವ್ಗೆ ದೌರಾ ಬೇಗೊತುಂ ಅಹರುಮೆನ್ ಕೊಮ್ಮೆಹೆಂವೆ ಸಮಾಲ್ ಕಂದೇನ್ ಜೆಹೆ
21: ವಾಕೆತ್ತ ಮಜಮೂಣೆತ್ತ ನೋಣಿ ಡ್ರಾಮಾ ಎತ್ತ
15: ಅದಿತಿ ಕುರಿ ರಂಗಳ ಕಣ್ಣು
5: ನುಕುಳೆದುನ್ ತೆರಿಕಂ ಹುಣ್ಣ ಫರಾತಕ ಹಾಸಕೊ ದಿವಿ ರಾಜ್ಯ ಗಡುಂಗೆ ನಿಸ್ತೆನಿ
15: ಇಹಾರಾ ಮಿಹಾರುಗೆ ಫಿಲ್ಮ್ ತೋಗೆ ಹಿಗ್ಗೆ ಮಂಜರ್ ತಕ ಲವತೋಗೆ ತೆರಿಯ ಫೀನಾಲಮ
22: ಏ ಬಲಂ ಹಿರ ಲತೀಫಾ ಕೊಂತಾಕ ಗೊತ್ತತ ತಿ ಅಣ್ಣನಿ ಏ ಮುಲವ
23: ಬೆಮ್ಮಾಣಿ ಕಿಹಿನೆ ಬಾ
24: ದೆಲೋ ಫೋ ವೆಚೆ ಹಿಂಗವಸ್ ವೆಚೆ ಉಳೆ ಹಿಂಗಿವೆ ಹಲು ಗೆದರು
23: ಮೀ ದಣ್ಣಾಡೆತ್ತ
15: ಅದಿ ಅಘೋರಿ ನಾಮಕಾಯಕ ಟಿಕ್ಟಾಕ್ ಚಾಲೆಂಜ್ ರಿಸ್
25: ಒಮ್ಮೆ ಆದಿತ್ಯ ದುಹೆಗರೇಗಳು ಎಗಾರ ಜಾಹೀರ್ ಸ್ಟುಡಿಯೋ ಎಂಬ ಆಗುತ್ತದೆ
15: ಇಸ್ಕ್ರೀನ್ ಎಂಗ್ ಹಾ ಸತರಸ್ತಿಯ ಕಸಾಳಿಸ್ನು ಕಿಲೋ ಹಾರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡಿ ಅಣ್ಣ ಮೆಗಾ ಹಾರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್ ಇಂತಜಾರ್ ಕೊಲ್ಲಬ್ಬ

మీ హర్గణి రేగండ గార్జీ మీ దివ్యరాజ్య గారు. లబ్బే అస్సలాం అలైకుమ్ అరుణ్ మిహిరి తిబే ఫుడంగ్ ఇంతజార్ తిబే ఫుడం అరుణ మిహారం ఫిషింగ్ గుడువ నన్నట్టు క్రమ గెందవ తిన తిన హతర సుమేం హై సుమేం హై మీ అరుణ్ నంబర్ కి తిబే ఫుడం యాకి హం మిరే ఎన్ రేరేకే గుత ఎక్కల మసేక తక యాకి అరుణ్ కొరియ దాన తిబే ఫుడం బెన్ ఫుడవా దవే అడో సాల్ దం ఫుర్సత్ లి వడ అన్నవాన్ హమ యాకి తిబే ఫుడం బెన్ ఫుడవా ఫరాత క ఎలవ ఖాస్ కొల్ ముగ ఫుర్సత్ లి వడ అన్నవాన్ అద రమేజు మి ప్రోగ్రామ్ తిబే ఫుడం దాణు మే మిగెస్ తనే కొమ్ మసేక తో గుత మిగెస్ తనే వర నుసి అన్ దెస్ వాల అన్నవాన్ మే కొల్దా ఇతన సోల్ రంగుల కొల్ లాఫియ తిబే ఫుడం ఏ ప్రోగ్రామ్ గల లవే అడో సాల్ దం ఫ్రస్ట్లీ వడాన్వాన్ ఇంకా తో దింగ హమే యాకే తిబే ఫుడం అరుమెన్న గుళువాగే ఏగే ఇతరం తిబే ఫుడం పిఎస్ఎం యా మేదరు కొయ ఫుర్సత్

0: రమీజు
1: లబ్బై హామిదు కొంత అవుతాని రఘుగా మీ దేవే రఘక ధ్యాంత మీన్ దోకో నుదాం ఏ కీనేవి
2: కొంగ్ హిసాబ్ హామిదు ఏమి స్వాగతం మేదాంబి
1: ఫుర్తం స్వాలకి మీ యొక్క అందరి కొటరి యొక్క బని అలిఫాన్ దండి యొక్క నమస్కార దాస్ గంట ఉబ్బత్ యొక్క హిఫాగ్ ఇంకే ఏనా ఫుర్తం రోకురాని కోచ బరాబర్ మేరే తీరి వర బుడ హోంబో కోదాగ ఇంకే బెర్రంగ తీరి తయారు ఏం వి మా దింగ సవాల్ అది మేము మీ హతి లవయగ్యం కురి ఇంకే హామిద్ మిరేస్ ఎక్క సవాల్ కొల్లాను ఇంకే తో ఎక్కిలో కఫయా ఎక్కిలో దగ్గడుకు తెరే బర్వాణి కోచే నిహారు తీరి రంగళ మీకంత దసకొట్టి క్యాసి దెంగ్ అన్న రేకు హామిద అన్న సువాల్ బొడువాణి మిహారు తిహిరి గురేడు ఫహకు మచ్చ గొస్స ఇంకా లవయాతి మేద్దామా హామిదు రాతోళు హురిహా ఎమ్మెన దెంగ్ కొంబై కరే తాతోళు ఎది మాద అనక తీవ్రం కురుమత్లాంబ
2: ఇంకా
1: శుక్రియా హామిద్ ఒకే దాని